0: నమస్తంగ గంజే నమస్తంగ పంజే
1: నమస్తంగ పారే
0: నమస్తంగ సుయకే నమస్తంగ నికే
1: నమస్తంగ బుద్ధే నమస్తంగ జుపే
0: నమస్తంగ నికర్మే నమస్తంగ నిపర్మే
1: నమస్తంగ దేశే.